0: సహాయంలో మాటకు డిస్కులి పురియలో జరుపుకోవడానికి ఒక ఘటన పొరపే కను గంభీర చింతకు సైగో మాటకనే క్రమర సామాన్య సాధారణ అపనాయి పరి విజిపు జమిత్ర కారణ జోకిం ఉత్సర్వనే భయకాలే సురక్షా మాపదండకు అసకరాయిక సాత్ పారణ గర్దపర్చ స్థానిత నిర్మాణ వ్యవసాయ ర సంబంధిత నికాయలే జోకిం మూల్యాంకన నియమిత అనుగమన ర మౌసమ అనుసార కారణ సంచాలన విశేష ధ్యాన దిన ఆవశ్యక సా సమయమే అపనాయిని సతర్కతా సంచేతనా ర ప్రభావ కాలి నియమంలే
1: घाइते

ఏ ఆకురాయి ఎన్ని తహకురాయింటి కుయ్యవచ్చుంటారండి. విజయవైపుని విచార విజయ వైపుని సంగత్ నిర్మాణ పరిస్థితి అయ్యకు నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ సంగ పని సంగత్ కలిగి నేపాలీ కాంగ్రెస్ సంగత అల్లి అతి సంగత అవి సంగత వరకే అవసరం ఇటు సాధ్యం గొప్పటి

అసలు ఇలా ఏం చేస్తారు మొదటి ఒక ఆపరేషన్ ఆపరేషన్ కోసం చేస్తున్నారు కానీ ప్రీమియం లేదు వాళ్ళ తండ్రికి ఆధ్యాత్మిక కావాలి మైపీఎస్ అంటే ఆధ్యాత్మిక థెరపీ ఆధ్యాత్మిక